0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, జ్ఞాన ముసగరాధ, పూర్వీ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
2: Listen to a Carnatic classical flute recital by Shri Prapancham Sitaram. He is accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma and on mridangam by Shri Nemani Somayajalu. Shri Prapancham Sitaram begins his flute recital with a composition of Saint Tyagaraja in rag Purvi Kalyani, Jnana Musagarada, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నారాయణతే నమో నమో. బేహాగ్రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది తాళం.
1: శ్రీ బలరామ శర్మ కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య నారాయణతే నమో నమో ఇన్ రాగ్ బిహాగ్ సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా బలరామ శర్మ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ పుల్లెటికుర్తి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండ బలరామ శర్మ. హి వాస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు, అండ్ ఆన్ ఖంజీరా బై శ్రీ పుల్లెటికుర్తి రామారావు. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Viola recital by Sri Annavarupu Ramaswamy. Violin support by Sri Peravali Nandakumar. Mrudangam support by Sri Patri Satish Kumar.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అండవరపు రామస్వామి గారి వయలా వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ పత్రి సతీష్ కుమార్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ముత్తుస్వామి దీక్షితుల కంపోజిషన్ పంచమాతంగ ఇన్రగ్ మలహరి సెట్ రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పంచమాతంగ మలహరి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying Viola recital by Sri Annavarapurama Swami.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజ స్వామి కంపోజిషన్ శ్రీకాంత నీయడ ఇన్ రాగ్ భవప్రియ సెట్టు ఆదితాళ్ త్యాగరాజ స్వామి కీర్తన.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకాంత నీయడ భవప్రియ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన.

0: In today's Carnatic Classical Music program, you have enjoyed Viola recital by Sri Annavarpu Ramaswamy, Violin support by Sri Peravalli Nandakumar, Mrudangam support by Sri Patri Satish Kumar. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీపత్రి సతీష్ కుమార్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్రగా చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి బ్రోవ భారమా, బహుదారి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Geeta begins her concert with a composition of Tyagaraja Swami, Brova Bharama, in Rag Bahudari set to Aditaal.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: You will now listen to a composition of Shyama Shastri, Shankari Sankuru Chandramukhi, in Rag Saveri Settu, Adital Trishragati.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీకాంతిమతీం, హేమవతి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి ఆర్ గీత. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీమతి గీత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, శ్రీకాంతిమతీం ఇన్ రాగ్ హేమవతి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరామ శ్రీరామ సహనరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
1: శ్రీమతి గీత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ శ్రీరామ ఎన్ రాగ్ సహన సెట్ ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam. 24/7 DTH, anytime Indian music.